అందరికి మీ అందరికి మంగళవారం ఉదయం హృదయపూర్వక నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. మీతో మరోసారి కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సంగీతంతో, చిరునవ్వులతో, మంచి ఆలోచనలతో మీ ఉదయాన్ని మరింత అందంగా మార్చేందుకు వచ్చేసినది మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలు. ఇక ఆలస్యమెందుకు, ఈరోజు సంగీత ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

జీవితంలో ప్రతి కొత్త ఉదయం ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులను మర్చిపోయి ఈరోజు ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకుంటే అదే నిజమైన విజయం.

మిత్రులారా, తెలుగు వర్డ్ ఆఫ్ ద డే భాగానికి సుస్వాగతం. ఈరోజు పదం ఆత్మవిశ్వాసం, అర్థం తనపై తనకు ఉండే నమ్మకం. ఆత్మవిశ్వాసం అనగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్.

తెలుగు చిత్రసీమలో ప్రతి దశాబ్దానికి తనదైన ప్రత్యేకత ఉంది. కథలు మారిన, సాంకేతికత పెరిగిన, మంచి సంగీతానికి ఉన్న ఆదరణ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు.

ఒక విద్యార్థి అడిగాడట, సార్ పరీక్షలు ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నాయి. అప్పుడు టీచర్ నవ్వుతూ ఇలా అన్నారు, ప్రశ్నలు అందరికీ ఒక్కటి, సమాధానాలే వేర్వేరు.

మీకు తెలుసా, మనిషి నవ్వినప్పుడు శరీరంలోని అనేక కండరాలు పనిచేస్తాయి. రోజుకు కొద్దిసేపైనా మనస్ఫూర్తిగా నవ్వితే ఒత్తిడి తగ్గుతుంది.

చిన్న చిన్న అడుగులే పెద్ద విజయాలకు పునాది. ఈరోజు చేసిన ఒక మంచి ప్రయత్నం రేపటి విజయానికి కారణం కావచ్చు.

సంగీతం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. రోజుల్లో కొంత సమయం మంచి పాటలు వినటానికి కేటాయిస్తే మన రోజు మరింత ఉత్సాహంగా మారుతోంది.

మిచ్చులారా శిస్తున్నాం నేటి ప్రసారం. మీకు చాలా బాగా మెచ్చింది, ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు. అంతవరకు ఆరోగ్యంగా ఉందండి, ఆనందంగా ఉందండి. నమస్కారం.